కవచం దేవతావాసం శనైశ్వర ప్రీతికరం సర్వ సౌభాగ్యదాయకం శ్రీ శనైశ్వర పాదో పాదం మే సూర్యనందన.

చంద్రశీతలః నచైవం వ్యాదయంత్యస్మాన్ మృగపక్షిగజాదయః మహాండతమసే ప్రాప్తే మార్తాండస్యోదయాదివ విలయం యాంతి పాపాని శతజన్మార్జి.

0: ఏతద్ధికవచం పుణ్యం సర్వోపద్రవశాంతిరం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం ప్రభవం యః పఠేత్ కవచం దివం వాహితః సర్వాన్ దీర్ఘమాయుశ్చ వర్ధనం.
1: నమశ్చండికాయై సిద్ధకుంజికాస్తోత్రం శివ ఉవాచ.
2: సజావట్ కా సమాన్ భీ మిలేగా. 30 మెలనీ డ్రైవ్, యూనిట్ 9 అండ్ 10, బ్రాంటన్. టెలిఫోన్ 905-799-9400.
1: దుర్గా పాఠ ఫలం లభేత్ అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం.